0: cines a través de la
1: స్టైల్ షేర్ తోని యాక్షన్ చేసిండు అసెంబ్లీలా స్పీచ్ అంతా అయిపోయినాక సార్ మీరు పర్మిషన్ ఇస్తే
2: Vashwik Vasi.